0: మరుమలైక చాన సహవా
1: దర్ర దుర్గావా
0: అది మలైక చాన సహవా
1: దర్ర దుర్గావా
0: అగు మలైక చాన సహవా